0: నామరిను నా బతును పారియు మాయలి నామరిను నా బతును పారియు మాయలి తినిల
1: సారే మిఠో పూర్వేలి భాక సున్న పాయో ధన్యవాద్ హై నిమా
0: బై బై
1: नमस्कार सर कुराकानीको क्रममा हामी तपाईसँग छौं अब भने सोफा अब काठमाडौँद्वारा प्रायोजित इन्द्रणीको बसाईमा गीत राख्ने बेला भइसकेको छ र